0: Center 95.5, North South 95.6, 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: Megahertz meter, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
4: ఆత్మీయ బంధుమిత్రులకు సంగీత ప్రియులందరికీ మా ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం. చల్లని ఉదయానికి స్వాగతం. మంచి మనసున్న మీకు శుభోదయం. ఈరోజు బుధవారం. మీరు వింటున్నది మీ MBC రేడియో సమర్పించు తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం. ఇవాళ మీ చెల్లమ్మ గిరిశారిణి మీ సేవలో ఉంటుంది. మీ ఉదయాన్ని రమణీయమైన రాగాలతో ఆనందకరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నది. అయితే ఎప్పటిది శ్రీ వినాయకుడి ఆశీస్సులతో నీటి ప్రసారాన్ని ఆరంభిద్దాం.

శ్రోతలు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీరందరూ క్షేమంగా ఆనందంగా ఉన్నారని ఆశిస్తున్నాం. ఎంబీసీ రేడియో మనోరంజన్ పైన మమ్మల్ని వింటున్నారనుకుంటున్నాను. అయితే ఈ బుధవారాన్ని కొన్ని ప్రశాంతమైన సూదింగ్ పాటలతో కొనసాగిద్దాం.

శ్రోతలు, ఈ రోజుల్లో చలి ఎక్కువగా పెరిగింది కదా. అయితే మీ జాగ్రత్త సూత్రాలను మరవకండి. వేడి వేడి నీళ్ళు, తేయి నీళ్ళు అవన్నీ తాగుతూ ఉండండి. అలా ఈ వేడి వేడి నీటిని తాగితే మీకు జలుబు దగ్గుల నుంచి కాపాడుతుంది.

శ్రోతలు, మీకు తెలిసే ఉంటుంది, రాబోయే శుక్రవారం నాడు మనం శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటాం. మీరందరూ ఈ మధురమైన దినాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా అవుతున్నారని, సిద్ధం అవుతున్నారని ఆశిస్తూ మన నేటి తెలిరాగాలు అనే తెలుగు ప్రసారం కొనసాగిస్తున్నాం ఇంకో ఇంపైన ప్రేమభరితమైన పాటతో.

శ్రోతలు, ప్రస్తుతం మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం. నేటికి మీ మెసేజెస్ కోసం 5798-6895 పైన మాకు పంపవచ్చు, లేదా కాల్ చేయండి ఆన్ 4028070. ఇక ఇప్పుడు ఒక ప్రత్యేకమైన జన్మదిన గీతాన్ని సంజయ గారికి ప్రేమతో అంకితమిస్తున్నాం. ప్రియమైన భర్త సంజయ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. విష్ యు ఎ వెరీ హ్యాపీ బర్త్డే డియర్ సంజయ. మీ జీవితం ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందం, ఆయురారోగ్యాలు ఇంకా విజయాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక మే యు బర్త్డే బ్రింగ్ యు ఎండ్లెస్ హ్యాపీనెస్, గుడ్ హెల్త్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. విషింగ్ యు ఎ వెరీ హ్యాపీ బర్త్డే వాన్స్ అగైన్ సంజయా. బెస్ట్ విషెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మీ భార్య ప్రసిత, అత్త ప్రేమిత, మావ విష్ణు, వదిన నిమిత, బావగారు అక్షయ్, జయకృష్ణ, జ్ఞానం, ఇంకా సమస్త జగమ హప్పారాచి కుటుంబ సభ్యులందరి తరఫున ఇక రాబోయే పాట మీకు అంకితం.

0: ఏంటి సుబ్బారావు ఈ టైంలో వచ్చావు, డబ్బులేమైనా కావాలా?
1: మీ ఆశీర్వాదం కావాలి సార్.
2: మీరు కష్టాలన్నది దాటుతున్నప్పుడు ఆగకుండా ముందుకు సాగండి, ఆ గమ్యం అద్భుతంగా ఉంటుంది. మీపై విశ్వాసం ఉంచుకోండి, ఆ దేవుడిపై నమ్మకం ఉంచుకోండి, అంతా మన మంచికే జరుగుతుంది.

శ్రోతలు, ఇక నేటి కార్యక్రమం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.

అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
2: సంజర్ 95.5, నార్త్ సౌత్ 95.6, ఈస్ట్ వెస్ట్ 98.2.
3: యు ఆర్ లిసనింగ్ యువర్ RM3 మనోరంజన్ రేడియో. మనోరంజన్ రేడియో.
4: Your kind of music, all day, all night, right here on your one and only station.
5: Sakar Beats.
6: Sakar Beats.
5: संगीत प्रेमी श्रोत्यांनो नमस्कार, सुस्वागतम, सुप्रभात व तुम्हा सगळ्यांचे स्वागत असो. तर सिखो तासाचा अप्रतिम कार्यक्रम आहे, 10 वाजतापर्यंत तुम्हा सगळ्यांच्या मनोरंजनासाठी. तर सिखो नेहमीप्रमाणे आमची साथ आपण नक्कीच द्या. आणि सिखो आपलाच कार्यक्रम आहे, तर या कार्यक्रमाचा आपण पुरेपूर आनंद घ्या. तर शुभारंभ करूया आजचा आपला सकाळ बीच कार्यक्रम एका अप्रतिम गणेश गाण्याने.